గణ హత్య తప్పిందాచ అదపాబుల పనులాచాచుం చుం చుం చుం చలన చుం చలన చుం చలన చుం